0: నమస్తం కృపాల
1: నమస్తంగ రూపే నమస్తంగ నుపే
0: నమస్తంగ పేకే నమస్తంగ లేఖే
1: నమస్తంగ గాయ నమస్తంగ జాయే
0: నమస్తంగ గంజే నమస్తంగ పంజే
1: నమస్తంగ నామే నమస్తంగ డామే
0: నమస్తంగ కర్మం నమస్తంగ ధర్మం
1: నమస్తంగ